తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ

సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి మే ది డివైన్ గాడెస్ ఎన్రిచ్ యువర్ లైవ్స్ అండ్ మే షీ బ్లెస్ యువర్ హోమ్స్ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ కీప్ అస్ ఇన్ గుడ్ స్టీడ్ హ్యావ్ అ వండర్ఫుల్ డే అ వండర్ఫుల్ వీక్ ఓం నమశ్చండికాయ

ఇతటి గయేన తురని బాహు తులసీదాస కే శివకాయ భే ప్రసన్న శంభు గోసాయి జయ.